0: గారే గారే
1: ధర పడదే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మకం పట్టుకారే
0: గారే
1: సూర్యకి ధరదే ఎన్నాయా ఏదో